ఫిల్మ్లు డిగ్రీ మినంగా కసత కోయలా ఫిల్మ్లు కవిత కృష్ణమూర్తిని సనజత్ లుర్సుమ్కన్ ఇందివర్ యాంగ్లుయాంగ్ శ్రీకన్ రాజేష్ రోషన్.